లింగవే లింగవే లింగవే లింగవే లింగవే లింగవే లింగవే ఎందొమ్మె కపిల సిద్ధ మల్లికార్జున లింగవా పూజిసు కపిల సిద్ధ మల్లికార్జున లింగవా పూజిసు లింగవాగుమనవే లింగవాగుమనవే లింగవాగుమనవే లింగవాగుమనవే శివ శివ శివ శివ శివ శివ ఎందొమ్మె శివ శివ శివ శివ శివ శివ ఎందొమ్మె శివనాగి శివన పూజిసో మనవే శివనాగి.

పెట్టి మన సిరలి గట్టి ముట్టి బాహోరగా వచ్చిల దాటి నా కట్టాక తందేని నిన్న కొళ్ళగ గుడదాళి నా కట్టాక తందేని నిన్న కొళ్ళగ గుడదాళి బిట్టు హంటెల్ల నన్న హళ్ళి ఆ ಬಿಟ್ಟು ಹಂಟೆಲ್ಲ ನನ್ನ ಹಳ್ಳಿ ಹುಡಗಿ ಒನಗ್ಯಾವ ಹೂ ಬಳ್ಳಿ.

మనసిరలి గట్టి ముట్టి బాహోరుగా వచ్చిల దాటి నా కట్టాక తందేని నిన్న కొళ్ళగా గుడదాళి నా కట్టాక తందేని నిన్న కొళ్ళగా గుడదాళి ಬಿಟ್ಟು ಹಂಟೆಲ್ಲ ನನ್ನ ಹಳ್ಳಿ ಆ ಬಿಟ್ಟು ಹಂಟೆಲ್ಲ ನನ್ನ ಹಳ್ಳಿ ಹುಡಗಿ ಒನಗ್ಯಾವ ಹೂ ಬಳ್ಳಿ ಸರ್.